0: సారేగామా 1 2 3 4
1: సారేగామా మా సారేగా కా సారేమా మంగడేసా సారేగామా మా సారేగా కా సారేమా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా
2: మంగడేసా మంగడేసా. This is Talk 100.3.